రాష్ట్రం ఎక్కడే నీకు కేళ్ళకెళ్తా ఇవ్వదు. రేడియో ఇదు బండ బండ బండగా బొద్దు బొద్దు కార్యక్రమకే స్వాగత. నాను నిమ్మెల్లరా అయ్యా బాస్ బాస్కర్ రై కుక్కువాళ్ళు.

0: సంగీతడే బతుకోంది ఇప్పుడయ్యా. ఇంకెంచెంచిన బిరుదు బావళీలు తిక్కదండి, గుర్తుండ ఈ దగ్గర బావళి వంద రాకున బావళి
1: బిరుదావళి
0: బిరుదావళిలు ఓ మాత్ర తిక్కదండి, గుర్తుండా గాన బావళి గాన బావళి గుర్తుండా అవి ఎంకే బిరుదు ఇప్పుడు
2: గాన గావళి
0: గాన బావళి పండ గానోడే రావందు సంచారం అవుతున్నాయి. ఒక బిరుదుండే వంజంజి బిరుదు కొర్పేది అయి ఇక్కమత్తి ఒట్రాస్ బిరుదు కొర్పునత్ కొంచెం ఆయన ఆయన యోగ్యతను తెరిది ఆయన వైట్ జ్ఞానం ఉండు అయికి సరియాద బిరుదు కొరుడు ఎంక బిరుదు ఏత లేక తులి సరి ఆలోచన మలుతు కొట్టేది గాన బావుడు తులి ఏత లేకుండు ఆడ ఎన్న ఊరుడు ఇత్త కోగిలెలిజ్జత కోగిలెలిజ్జి ఎన్న ఊరు ఇచ్చే అవు నాచిగేడు ఊరు పుడతా
1: దాయన దాయన గొప్ప
0: ఎన్న స్వరని కేంద్ర కచేరి పుర కొరియందండ కోగిలలు పుట్లే ఎంచెంచిన రాగడు తరబెత్తి పడే నుంచి పండితర నకులు పుర ఎన్న రాగ కేంద్ర తర తిరిగింది ఊరు తెరు గుర్తుంటా ಭಕ್ತ ನಾಥ ಪಂಪರ ಸ್ವಾಮಿ 5555 ಶಿಷ್ಯರು ಖಾಲಿ ಸಂಗೀತೋಡು ಗೊತ್ತಂಡೆ ಸಂಗೀತಡು ಏತ ಮಲ್ಲ ಸಾಧನೆ ಮಲ್ತದನ್ನು ಎಂಕು ಗೊತ್ತುಂಡು ಆಯ್ತು ಒವ್ವೊವ್ ರಾಗೋಡು ಎಂಕೆಂಕ ದಾನೆ ಅಂದ ಪಂಪಣೆ ಸರಿಯಾದ ಒಂದು ಇಕ್ಕಮತ್ತಡ ಆಲೋಚನೆ ಮಲ್ತ ಪದ ಅನ್ಪುಣೆ ನಿಖಿಲ್ಲ ಕತ್ತು ಗೊತ್ತಾದತ್ತೆ
1: ಅಂದ ఇంకొంచెం ఆశ సంగీతం నువ్వు ఊరకే నోడు ఇంకొంచెం కడేత
0: ఆశలే కంటే ఈత మళ్ళా బాగా తెరి కొంచెం కడేత ఆశ అంత పండగ ఇంక పనందే పర్లాపుజి అండ ఉంజి యాను ఇని పన్నగ భారీ కొంచెం సమస్య
1: దానండి హుషారీ
0: ఎగ్జి అంచెదాలు ఆతీజి ఎద్దె ముంచి కషాయ భర్తీజి నీ కాండే
1: ఎంకులు భర్తీజి
0: ఈరు భర్తీ జరండి ఎంక ఎద్దె ఉంచి కషాయ భర్తీంద పద పని అదే స్వర వరకు జింది
1: పాతిర్నగుండు
0: పాతిర్నగుండు పాతిర్న స్వరణే
1: పెట్టే ఇళిసంతే అంతే
0: ఇళిసంతు ఎంక పోడా ఇరేకు పోడా ఒంజి ఒంజి చరణ
1: ముందు బోడా ముందు బోడే
0: బోడా
1: సంగీత సంగీత సంగీతం అండి సరిత పండు ఎడ్డవల్లి ఈయన సరకు ఉందన
0: ఈరేకి
1: సరి కష్ట ఆయన
0: విధ్వంసీత
1: బాగా
0: గొప్ప

0: dan mujub janggadi bar
1: dane
0: aavu
1: barpiting lonchur echan
0: echan pa echan pa angade unji
1: eppala irna 150 ruva lonchur echan pa
0: ai ava malpuga
1: onasdala aitte
0: onasanda onasani korpa ninna ee ulu korchi apeda ulu madaka avule jawabdar nikki
1: irmulu pa
0: yamuli pa
1: yana apeda anga
0: an onji tingola na boka yan biga adrane vattana vaase janne ja
1: జగత్త
0: ఏరా సైదిర్ బాబు అన్న ఏరు తీరు పోయారన్న ఈ ఊరుడు ఏరు తీరు పోయారు
1: ఏరేరు తీర్మేసిన ఉంది ఎవరో తీర్చు బతిన
0: తీర్చు బతిన తీర్యన పోదు తీరందే బతి
1: ఇంకే బతి
0: తీర్యన పోదు తీరందే
1: ఆయన కొనార తీరందు తిరాడు
0: ఉండి
2: మళ్ళా రసికనల్లదన పరినుడియు కివియలొంద సియ దొరికిదంతి
0: ఈ జన హెచ్చిన సంగంటుదే వంతి మూడు పడవుడు సయ్యందుల్ ఆ జన సాహిత్య వంతి
1: మేరే నీ ఇత్త పాతెర్ర కుట్టినట్టు ఎక్కడ
0: భద్రాడారేపల
2: ఎదురుడి ఆయన యోగ్యతను అర్థమవుతు తెలియదు
1: ఎందులే గొత్తిజాను స్వామి
0: ఈ జీవుడు మళ్ళీ ముండస్తున్న నల్ల జనాలు
2: చోదించాడు పాతెర్ నా గొత్తాపు జానికి ఎల్లొంగి ధ్వనిట్టు మాధురి అయ్య
1: ఉండు సంగీస్
0: అవత్ మల్లి
1: అది చొరట్లు వండ
0: సంగీత
1: సంగీత సంగీత
2: అలం పాడువే అలం పాడిన ఒరే పాడువే
1: అల పాడినయాన్ని కొంచెం మిని పాడు
2: సంగీత
0: సంగీత
2: సంగీత బర్పుణ శబ్దం నిఖిల్ కంతన మూఢేరేగి అజ్ఞానిలేగి అవి ఇవి ఎక్కిలేగి నిఖిల సంగీతద బగ్గ దాడే గొత్తుడు
1: ఊర ఈరిగే వండి
0: అయితే నిక్కు పొచ్చాడు
2: జనని తోదు వన్ని మరణా విధానాన్ని పండ మూడేరే ఈరియరల్ల ఈరియరి
3: ಇದುವರೆಗೆ ಇತ್ತೀಚೆಗೆ ಯಕ್ಷಧ್ರುವ ಪಟ್ಲ ಫೌಂಡೇಶನ್ನಲ್ಲಿ ನಡೆದ ಯಕ್ಷ ಹಾಸ್ಯ ವೈಭವ ಇದರ ಮೊದಲನೇ ಕಂತು ಕೇಳಿದಿರಿ. ಇನ್ನು ಮುಂದಿನ ಕಂತು ನಾಳಿನ ಯಕ್ಷಗಾನದ ಪ್ರಸಾರದಲ್ಲಿ. ಅಲ್ಲಿವರೆಗೂ ಕೇಳ್ತಾ ಇರಿ ರೇಡಿಯೋ ಸಾರಂಗ್ ರಾಡ್ 7.8 FM. ಇದು ಬಣ್ಣ ಬಣ್ಣದ ಬದುಕು.
4: ರೇಡಿಯೋ ಸಾರಂಗ್ ಈಗ ಆಪ್ನಲ್ಲೂ ಕೂಡ ಲಭ್ಯ.
5: ರೇಡಿಯೋ ಸಾರಂಗ್ 107.8 FM ಎಂದೂ ಮರೆಯದ ಹಾಡು.